లంకాద్వీపాద ప్రధాన శిరస్థలే వార్తాకరాన్ని బడేరుగు బెదిలికిన్ కోటి దెకామార పాడుకర్ల హిటపు ఎమతి ఎస్ఎంట్ నాడు. బాలీవుడ్ సుపిరి తరు దెకాక్ లంకావే ఛాయరూపయక్ సహితవై వార్తాకరాన్ని బాలీవుడ్ సినిమావే సుప్రసిద్ధ నలు నిలయన్ వన శిల్పా శెట్టి ఏవగేమ ఆదిత్య రోయ్ కపూర్ ఈయే దివైనట ఎకతు వేలా తీయనో ఇతింగ్ ఇమ నలు దిపలట కొండాక గువన్ తొటుపొల పరిశ్రయేది విశేష పిలిగనీమక లబా దీలా తీయనో మినట పౌద్గలిక సమాగమక ప్రచారక వెడసరహనకట సహభాగీమ సందా తమై మే విల్ల తీయన్ని బాలీవుడ్ నలు నిలి దిపల కొండాక గువన్ తొటుపొల పరిశ్రయే రందిసిన ఆకారే ఛాయారూపయక్ తమై బుల్పిటువ వార్తా కరన్నీ.

0: ఇస్తుంది.
1: అయ్యా సారా ఫ్లాష్ బాధగా మళ్ళీ మాకు వీటి బస్సు ఇంకొకట తిలక్ కుమార్ తమ ఆదరులు అదుండే మాకు ఆదరు రేపు పరికరమే ఒకరు ఇస్తున్నారే వీళ్ళ గీత గీపే గ్యాండ్ల వస్తావు ఎవరన్నా ఇస్తుంది మేనికి మామ ఆయన ఎవరు

గీత సంస్కృతి కథాగరణం అనం ప్రతి బహుమాయి కోమణ సిటీ గాయనాగరపు మే గీతే పుంచి కండరి హాల ఆప మూల్తెనటవిల్ల మే గీతే కొలంబియా రికార్డ్ గే తిబుని మెన్న మెహమాయి కిన కారణావ యంతంహరి ఒబట తనవన్న తమై మే ఉత్సాహ కరన్న మమ్ మే యంతంహరి దనవనో గ్యాన్నే ఎత్తటమ అపే మినిస్సు మే కొలంబియా రికార్డ్ గే తిబ్బ ఒరిజినల్ ట్రాక్ ఎక ఉడిన్ సంగీతే ఆపవు మిక్స్ కలా ఏ మిక్స్ కరీమ యంతం కలత్ మట హితన మూల్ గీతే ఆకృతియట ఏయిన్ బలపయం సిద్ధ వేలా తీరనగనే మే అహన్నే గీతే అహన్నే.